0: కుంగంగి ధోరం తాబిరే తబిరి వసి ఆకాశవాణి ఇంఫాల్ని
1: దాసింఖైగా HIV టెస్ట్ తోరుగేదోబ
2: కయ్యునబా నిది HIV టెస్ట్ తోదోయిదే
1: ఇబాని లహోమగి అహన్ మసేన్ హైనఖరే అదా ఇబాని HIV టెస్ట్ తోతోసేనా హైనరంబా
2: నబానిది యాంకుయిరే దైన ఖంగనరక్ప అదుగ కయ్యినో HIV టెస్ట్ తోదోయిదే నబానిగి సే అమనా అమబు యామ్ తజనా దబై వానినే
1: అదైనతేదా HIV టెస్ట్ తోతోనా HIV లై నత్రగ లైతిన ఖంగ్తో పైబసే యామ్ నఫబ తబక్ని మసి హక్జాంగ్ ఫన లైబ అమది అఖుయానిగి తుంగి పున్సిగి దమక్ని అదునా HIV టెస్ట్ తోదునా ఇసాగి HIV స్టేటస్ ఖంగ్తో పైబసే రూటిన్ హెల్త్ చెక్ కకి సరు అమో హెలదబనే
2: ఐషు HIV టెస్ట్ తోతోక్నింగే దుదా కైయుమ పాజిటివ్ ఓయరాగది మయామ్ నఖంగోయిద్రో
1: HIV టెస్ట్ తో బైబసే కన్ఫిడెన్షియల్ ని aduga nangi test ki result da na mata da haido adu nangna aids ki maram da he na khangninga badi HIV helpline number 1097 da call to salo adagi aku pomaro loina khangani chalake ko
3: lomi singi numairaba paujel magul leiraba machal anina punsel laga semba bullet gr phangbiragane bullet gr chaibana lawda tarakpa marek mana konchen bi maruchik pi utong ta ba masung wahik pu line up phan batanatana matam kuina nga thok tuna thambanga me bullet gr chaibi tuna lawbu nga thok tuna thambiyu asing ba lomi oibiro kaubiraganu bullet gr phangpham hildan house governor road pauna bazar amadi adomgi manak nakpa hidak yon phamsing
4: blood cancer maruena acute lymphoblastic leukemia lying laba matungda cancer cell kaya yamni yauri khangdokna ba measurable residual disease test asi northeastta ahanbo ina the blessed diagnostics na miyam gi damak tawjaba hozare blood cell lising talagi manungda ama fawba yautragadi miyoe du mrd negative ni haina logani test asi gi matengna karigumba cell ama natraga ama dagi hena phanglagana mrd positive ni positive oirba miyoe du treatment makha chathagani multiple myeloma mrd manipur da ahanbo ina hozare masigi mathakta wbc ka hena wangkhalak palaina chronic myeloid leukemia si diagnosis taunana bagidamak bcr abl mutation test tangai fadana taudaba yadi test asi manipur da ahan boina the blessed diagnostics ta tawzari loinana makhal kaya gi hematology test sik ju tawzari the blessed diagnostics porampat infal
5: manipur women's cooperative bank ki niputaruk subachahi gi members singi oiba mipham lagli ba july gi tang 26 nongmai ching numita jn manipur dance academy khoyathung imphal da pangthok chergani